చేస్తానని ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను చట్ట సమేతంగా నిర్వహిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.